0: ఏ రేషం ఇవాళ తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషం ఇవాళ తందాన ఏ సోలా సాలా తందాన అయితే రే ఖయాలా తందాన హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై.
1: దోస్తో, महमूद को पहला मौका दिया था गुरदत्त साहब ने सीआईडी फिल्म में. इस फिल्म के निर्देशक थे राज खोसला. एक छोटी सी भूमिका थी इसमें महमूद की. पुलिस कस्टडी में उनकी मौत हो जाती है